0: ఈ బ్లాక్ బాస్టర్ ఫ్రెంచైజీకి బదులుగా సీరియస్ ఫిల్మింగ్ హోదముందా మీహెన్నమా బై ఎనీ మీన్స్ కమకొస్తాని. దెన్ స్ట్రీమింగ్ దునియే స్ట్రీమింగ్ దునియా పలాలారు నెట్ఫ్లిక్స్ కే మక్బూల్ సిరీస్ ద జెంటల్మెన్ కే దేవన సీజన్ మీ సెప్టెంబర్ మోగే తిమ్మణ దోవణి స్ట్రీమ్ కురం ఫషాఫ. మీ సీజన్ యాక్ డైరెక్టర్ కాయ్ రిచీకి తఫాతు నురక్కాతెరి కువ్వెరింగె దుని అణిక్కావెస్మివని ఎంబురి యాస్వ సిరీస్కె ముహిము దే తరింకమవా తేఓ జేమ్సా కాయా స్కొడెలారియో అణిక్కావెస్ మీ సీజన్ యాకీ ఫెనిగెందాణె. ఫురతమ సీజను ఒమెన ఫెనికెందీ ముస్సంది ఆయిలాకర్ నిస్బెవ్వా ఎకమకు నువిస్నాహుట్టా కువ్వెరింగె తెరే బదవును ఎడీగె వాహక. నమస్ మిఫారుగె సీజన్గా ఎడీ మసిక్కె కురణి హమ్మెకిని సలామతం హున్నాకన్ను ఏనకే అమాజకి వ్యఫారి ఇతుర ఫుళాకురుం.
1: 400 years ago this estate spread out as far as the eye could see. I want it all back. I know what you're up to. I'm being lured in the hope that I might support your efforts to decriminalize marijuana. Nobody knows the business better than we do.
2: The Duke, he's evolving.
0: నెట్ఫ్లిక్స్ బొనాగతం ఎడీకే కెరెక్టే బొడెతి రేవుంతకె రేఫ వాయరు సూజీ వెస్తని వ్యఫారి తఫాతు తాయిరాతక ఫుళాకురాణి ఆ గొత్తకెన్ హోదమున్. ద జెంటల్మెన్ సిరీస్గె ఫేనున్నంగొయిన్ ఎమ్మె బొడు ఉఫావిరి ఖబరకి నెట్ఫ్లిక్స్ మిహార్వెస్ మీ సిరీస్గె తిమ్మణ సీజనెన్ ఉఫద్దానికం కష్వర్ కొద్దీఫవుం. ఎహంకమో మీ హఫ్తా బందుగా సీజన్ దే బలాని మాలియస్ వాహక ఎహిసాబుం నిమునీకమామిదు కంబుడువాకన్ను జిహే.
1: This journey seems to be coming at quite a cost. It all feels...
0: Me haftaga tibe from film me balalam beenu kama vaana ma adive sebe balale vitane ituru film me ingeto me film ma tangule tafsil kon arme me balalani sababaki me film me vani Rotten Tomatoes un haddiya deen in satta rating ne adi audience going ಅಡ್ಡಿಯ ಹತಿಂಗಿನ ಸತ್ತ ರೇಟಿನ ಹೋದಾಫ ಅದೇ ಫಿಲ್ಮ್ ಕಿ ದ ಬ್ರಿಂಕ್ ಆಫ್ ವಾರ್.
1: ವಿ ಫೇಸ್ ಆನ್ ಎನಿಮಿ ದಟ್ ಇಸ್ ಎವರ್ ಗ್ರೋಯಿಂಗ್ ವಿ ನೀಡ್ ಟು ಪ್ರೊಟೆಕ್ಟ್ ದಿ ಅಮೆರಿಕನ್ ಪೀಪಲ್.
3: ದ ಬ್ರಿಂಕ್ ಆಫ್ ವಾರ್ ಮಿ ಫಿಲ್ಮ್ ಕಿ ಸಿಯಾಸಿ ನೂತನವಸ್ಕಮ ಅಸ್ಕರಿ ಸಿರ್ರುತಕ ದುನಿಯೆಗೆ ಬುಡೆತಿ ಭಾರತೋಗೆ ಮೆದುಗ ಹಿಂಗ ಗೇಮ್ ತವರ ಫುರಿಹಿಮೆ ದಕ್ಕುಯದೆ ಸಿನಿಮಾತಕಂಗ ವರುಗದ ಸೈಕೋಲಜಿಕಲ್ ಅದಿ ಲಿಟಿಕಲ್
1: ಥ್ರಿಲರ್. Of all the places on earth you could pick for a meeting about the fate of the human race, you picked a house in Iceland?
4: Perfect for security.
5: Good to see you, Mr. President.
6: You're early. Always looking for the advantage.
0: I never imagined I'd... Film ka magan wahaka maze fawani baina lagwami fember go fede bodu siyasi nutanawas kamige tereng kulliyaka heenu kura fada hadisa eddimave muli duniye timmana bodu hangrama ge nurakkala husheligen da tani walaka muli film ge plot kuriyadani wagutu ge nazok kamuge macha binako sikuntu kole ge terega nimma nurangalu nimmumakun muli insaniyat neti gustane fada birweri mahawle film ga war tafsil ko sifako difwe.
1: I am not going to leave our Asian allies, none of whom have nuclear forces of their own, defenseless.
7: Yet you are asking me to leave my Warsaw Pact allies defenseless? Well, I let your NATO allies keep their nuclear weapons.
1: I am not asking anything of you, Mr. Gorbachev. You are asking.
3: Film ge direction a screenplay balaru irukulaka ves belun teriya ge samalkan ehin dimakan amburaliya nudi hifatalum ge bar film gave. Khaso ko sarkar ge is wearing ge conference room taka askari command center to ge etere ge hinga kantatta dakwa difa wagoy baraf purihama.
8: 1000 nuclear weapons in the same room.
1: Here we are, the two of us, deciding whether there will be peace or war in the world.
7: We have tens of thousands of nuclear warheads all pointed at each other.
3: Komisina kombes fenigendani wagutu kodata mamunda waraka masra hunu mamunda manzaru ನಿಮ್ಮಂತ ನಿಮ್ಮಮುಗ ಸಿಯಾಸಿ ಇಸ್ವೆರಿನ ಅಸ್ಕರಿ ಜನರಲ್ಗೆ ಮೆದುಗ ಉಫೆದೆ ಖಿಯಾಲ್ ತಫಾತ್ ವುಂತಕ ಅಖ್ಲಾಕಿ ಗೊತ್ತಂ ಕುರಿಮತಿವ ಒಡತಿ ಇಮ್ತಿಹಾನ್ ತವರ ಫುಂಕೊ ಬಣಿ ತಸ್ವೀರ್ ಕೊದ್ದೀಫ ಜುಮ್ಲುಕ ಬುಣಾನಮ ದ ಬ್ರಿಂಕ್ ಆಫ್ ವರ್ ಮೀ ಮೇದುಗೆ ದುನಿಯೆಗೆ ಸಿಯಾಸಿ ಮಸ್ರಹ ನ್ಯೂಕ್ಲಿಯರ್ ಬಾರುಗೆ ನುರಕ್ಕಾ ತಿರಿಕ ಮಾಮೆದು ಫುಂಕೊ ವಿಸ್ನಾಲ ಮಜಬೂರ್ ಕುರುವಾನೆ ವರಗದ ಉಫೆದ್ದು
4: We are strong people, and we have learned that strength is how you win a war. We're not trying to win a war.
9: Nuadiyeke megahertz divay FM, abadus M megatuga.
0: The Brink of War mi film Apple TV adi Amazon Prime Video in mihar balale vene ummid korani tibe from balala ne film en wata series en negi gen ulena ma demme mi genes tim ba ehi terwe din kama itur bayka diumge kurin anikka ve sama riti laveng adu halama

0: బప్పా దురువే బల్లవ.
1: కేనవి దర్ఫ్ల
0: అడుగును బేను బప్పయ్య మీకు యాదే.
1: ఏంత ఓకే అవా కేయాదే బప్ప మేషిన్ అవా కేయా
0: దుంఫతుకే ఇస్తియోమాలు కురుము అంగేగ కెన్సర్ జే హితుగే బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగ కెన్సర్ జే నేవాలా నిజాముగే బలిత జెహె గొహరుగే కెన్సర్ జెహె టైప్ 2 డయాబెటీస్ జెహె
1: కీపె బప్పేత్ కియాదిని
0: కొక్కయ నుఫెన్న గొత సిర్రుం బప్ప సిగరెట్ బోకం ఇంగే కొక్క కొక్కయ వస్విస్ దువా కొక్క వరద్ దెరవే బప్ప సిగరెట్ బోతి
1: దరఫ్లా బప్ప దెందు వాహకస్ దం ఫతేస్తు మాదన కురాను promise inge
0: koko varang mufa chen

0: అలమెంగి వెరి రస్కలాకు ఖాఫిర్వి మీహున్న ఫిత్నైకంగా అలమెన్నులవ్వాందేవ్ అది అలమెన్న ఫాఫుస్సవాందేవ్ అలమెంగి వెరి రస్కలాకు హమకషవరం ఇబరస్కలాంగై అజీజ్ వంత హకీం వంత రస్కలాంగే.
1: దివ్య ఎఫ్ఎం దివ్య నాయకు నోదే ఎకెమ్ మెగాహెర్ట్.

మీ ఇస్మాయిల్ అఫ్ఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాహమంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి